0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక

0: శాస్త్రీ సంగీత కార్యక్రమంలో వీణావాద్య గోష్ఠి వింటారు. నిర్వహణ శ్రీ పుదుక్కోటై ఆర్ కృష్ణమూర్తి.
1: లిసన్ టు అన్ ఎన్సెంబుల్ ఆఫ్ వీనాస్ కండక్టెడ్ బై శ్రీ పుదుక్కోటై ఆర్ కృష్ణమూర్తి.
0: కార్యక్రమంలో ముందుగా వినండి నాదతనుమనిషం శంకరం, చిత్తరంజని రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: ది ఎన్సెంబుల్ బిగిన్స్ విత్ అ కాంపోజిషన్ ఇన్ రాగ్ చిత్తరంజని, నాదతనుమనిషం శంకరం, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి అమృతవర్షిణి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి సుధామయీ సుధానిధే రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ అమృతవర్షిణి సుధామయీ సుధానిధే, సెట్ రూపకతాళ్, కంపోజ్డ్ బై ముత్తయ్య భాగవతర్.

0: ఇప్పుడు వినండి కుంతల వరాళి రాగంలో త్యాగరాజస్వామి కృతి సరసర సమరైక శూర ఆదితాళం.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ. సరసర సమరైక శూర ఇన్ రాగ్ కుంతల వరాళి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి కర్ణాటక దేవగాంధారి రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన భజరే రే మానస ఆదితాళం.
1: Continuing the ensemble, you will now listen to a composition of Mysur Vasudevachar, Bhajarere Manasa, in rag Karnataka Devagandhari, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి రేవతి రాగంలో దయానంద సరస్వతి రచన భో శంభో శివశంభో స్వయంభో ఆదితాళం.
1: ది ఎన్సెంబుల్ కంక్లూడ్స్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ దయానంద సరస్వతి భో శంభో శివశంభో స్వయంభో ఇన్ రాగ్ రేవతి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వీణావాద్యగోష్ఠి విన్నారు. నిర్వహణ శ్రీ పుదుక్కోటై ఆర్ కృష్ణమూర్తి.
1: You are listening to an ensemble of veenas conducted by Shri Pudukkottai R. Krishnamurthy.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని DTH పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: You have just heard to Pahi Pahi Jagan Mohana in rag Nada Namakriya set to Adithal. Until now, you have heard to vocal recital by Srimati Vishnu Bhatla Saraswati, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Rudangam by Sri K. Sadgurucharan. You have heard to few tarangas from Sri Krishna Leela Tarangani of Sri Narayana Tirtha.
1: ఇంతవరకు శ్రీమతి విష్ణుభట్లస్వతి గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గాభవాని వయోలిన్, శ్రీ కె సద్గురుచరణ్ మృదంగం. ఈ కార్యక్రమంలో శ్రీ నారాయణ తీర్థుల వారి శ్రీకృష్ణ లీలా తరంగిణిలోని తరంగాలు విన్నారు.
0: యూఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్ అండ్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్. నెక్స్ట్ యూఆర్ లిస్నింగ్ టు లయ విన్యాసం ఆన్ డోలు బై శ్రీ నిడమానూరి రామారావు, supported on Nadaswaram by Sri K. Munikumar.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఇప్పుడు నిడమానూరి రామారావు గారి డోలు లయ విన్యాసం వింటారు నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్.
0: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు లయ విన్యాసం ఇన్ ఆదితాళం.
1: కార్యక్రమంలో ఉందిగా ఆదితాళంలో లయ విన్యాసం.

0: You have heard too, Laya Vinyasam on Dolu by Sri Nidamana Ramarao, supported on Nadaswaram by Sri K. Munikumar. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Intavarku, Nidamanuri Ramarao Gari, Dolu Laya Vinyasam Vinnaru, Nadaswara Sahakaram, Sri K. Munikumar. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగం పై శ్రీ పి రామారావు.
4: Listen to a Karnataka classical vocal recital by Shri T.R. Subramaniam. He is accompanied on violin by Shri Kokkonda Subramanya Sharma and on mridangam by Shri P. Ramarao.
3: Karyakramamlo munduga vinandi Pancha Nadesa Pahimam Purnachandrika Ragam Rupaka Talam Patnam Subramanya Ayyar Rachana.
4: Shri T.R. Subramaniam begins his vocal recital with a composition of Patnam Subramanya Ayyar in rag Purnachandrika. Pancha Nadesa Pahimam, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి. మమ హృదయే రీతిగౌడ రాగం, ఖండజాతి త్రిపుట తాళం, మైసూర్ వాసుదేవాచార్ రచన.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్. మమ హృదయే ఇన్ రాగ్ రీతిగౌళ, సెట్ టు ఖండజాతి త్రిపుట తాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి నీవే గతి అని, కళ్యాణి రాగం ఆదితాళం మైసూర్ వాస్తేవాచార్య రచన.
1: కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్, లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ కళ్యాణి, నీవే గతి.

0: ఇప్పుడు వినండి తంబూరి మీటిదవా సింధు భైరవరాగం ఆదితాళం పురందరదాస దేవరనామ.
1: Listen to a Devaranama of Purandaradasa in Rag Sindhu Bhairavi. Tamburi Meetidava, Setu Adithal.

0: కార్యక్రమంలో చివరగా వినండి ఏలే మనవే, రేవతి రాగం, ఆదితాళం, విజయ విఠలదాస్ రచన.
1: శృతి ఆర్ సుబ్రహ్మణ్యం కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ విజయ విఠలదాస ఇన్ రాగ్ రేవతి. ఏలే మనవే సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై శ్రీ పి రామారావు.
1: యూ లిస్నింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం. హీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ కొక్కండ సుబ్రహ్మణ్య శర్మ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి రామారావు.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime, Indian music.